600 కోటి రూప్యకాని ప్రాప్తాని. రాష్ట్రీయ రాజమార్గ నిర్మాణాయ, రైల్ సంరచన వికాసాయ, బెంగళూరు చెన్నై ఔద్యోగిక సంపథ పరియోజనాయ, పునర్నవీకరణాయ, ఊర్జా పరియోజనాయ కేంద్రీయ సహాయత ప్రదత్త ఇతి తయా ఉక్తం. కేంద్రీయ శ్రమ ఆజీవికా రాజ్యమంత్రి శోభా కరందజాలే కరందలాజే వర్య అవదత్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా వికసిత భారతస్య లక్ష్యం ప్రతి దేశ అగ్రే సారిత. ఆంధ్రప్రదేశస్య తిరుమల శ్రీ వెంకటేశ్వర మందిరే దర్శనానంతరం సా అవదత్ యత్ ఏషా యాత్రా ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినః ద్వాదశ వర్షీయ కార్యకాల పూర్ణతాయాః తథా చ దేశస్య దీర్ఘకాలం నిరంతరం సేవమానస్య ప్రధానమంత్రిణః స్మరణార్థం కృతాస్తీతి. మధ్యప్రదేశస్య ముఖ్యమంత్రి మోహన్ యాదవ అద్య సాగరమండలే రాజ్యస్తరీయ కార్యక్రమే లాడ్లీ బహనా ఇతి యోజనాయాః 37తమ సహయోగాంశస్య వితరణం కృతవాన్. సంపూర్ణే రాజ్యే సపాదైక కోట్యధికానాం మహిళా లాభార్థీనాం విత్తకోశేషు ప్రత్యక్షతయా 35 అధిక 18 శత కోట్యధిక రూప్యకాణి ప్రేషితాని. కేంద్రీయ స్వాస్థ్య మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా విశ్వ రక్తదాత్రి దివసస్య అవసరే జనానాం స్వైక్షిక రక్తదానాయ ఆహ్వానం కృతవాన్. సామాజిక అంతర్జాల మాధ్యమేన ప్రసారితే సందేశే తేన ఉక్తం యత్ రక్తదానం కస్యచిత్ వ్యక్తేః జీవన రక్షణస్య తథా నూతన జీవన ప్రదానస్య సర్వాధికం ప్రభావీ పావనంచ మాధ్యమం అస్తిది. ఒమాన్ దేశ భారతీయ దూతావాస అవదత్ యత్ ప్రాయ 14 భారతీయాన్ వహత్ భారతీయ ధ్వజారోహితం యాంత్రిక నౌకాయానం విరాట్ 1 ఇత్యస్మై ఒమాన్ దేశస్య తటే యంత్రస్య విఫలతాయాః అనుభవః అభవదితి. సామాజిక ప్రసార మాధ్యమే దూతావాస సూచితవాన్ యత్ సంప్రతి ఒమాన్ అధికారిణాం సమన్వయ సమీపస్థైః నౌకాయానే యానైః ఉద్ధార కార్యం ప్రచలతీతి. అంతే క్రీడా వార్తాసు. ఆస్ట్రేలియా దేశ స్వస్య ఫీఫా విశ్వకప్ 2026 ఇత్యభియానస్య ఆరంభం సాఫల్యేన సమారభత్. స్వస్య గ్రూప్ డి ఇత్యస్య ఆరంభే తుర్కీయే ఇత్యేనం దేశం 2-0 పరాజయత్. ह्यः स्कॉटलैंड देशः मैसाचुसेट्स नगरे ग्रुप सी इत्यस्य आरंभे हैती देशस्य उपरि शून्यस्य उत्तरे एकांकेन कठिन संघर्षे विजयं प्राप्य ग्रुप सी मध्ये अग्रस्थानं प्राप्नोत्. तस्मिन्नेव समूहे अन्यत्र पञ्चवारक विजेता ब्राजील देशः न्यू जर्सी नगरे मोरक्को देशेन सह एकैकांकाभ्यां समांकीय स्थानं अवाप्नोत्. క్రికెట్ క్రీడాయాం భారతం అద్య వర్మింగ్హమ్ నగరస్య ఎజ్వాస్టన్ నగరే గ్రూప్ ఏ క్రీడాయాం చిరప్రతిద్వందినా పాకిస్తానేన సహ స్వస్య ఐసీసీ మహిళా టీ20 విశ్వకప్ ఇతి అభియానస్య ఆరంభం కరిష్యతి. క్రీడా సాయం 7 ఆరప్స్యతే. మహిళా టీ20 అంతారాష్ట్రీయ క్రీడాయాం భారతస్య ఆధిపత్యం ఆసీత్. ఉభయపక్షయోః మధ్యే క్రీడితేషు 16 స్పర్ధాసు 13 స్పర్ధాః భారతేన విజితాః సంతి ఇతి వార్తాః.